0: అశ్యాముచి భగబాయి సాని, అశ్యాముచి భగబాయి సాని, తిచ్చా జల్మాచి జాలి కాని.
1: బరమ ముర్తాయ్
0: కుడపత్.